0: గారె గారె
1: ఏ గరబడది
0: గారె గారె
1: ఏ సూర బదల
0: గారె గారె
1: ఏ అమ్మక బట్ట
0: గారె గారె
1: ఏ సూరకి దరది ఏ సూర ఇన్నాయా ఇదు ఏ ఏ కచతుర నార అమ చోడగనేది।